జగ విచారయాసావాయా మయా అవకడ ఆది కళస మగ పాయారే ఆది కళస మగ పాయారే మీ మాయే చీకి మయా అవకడ ఆది కళ